డాక్టర్ సాబ్, మీరు స్పాటర్ ఆపరేషన్ కావాలంటే వారు మీరు కిడ్నీ చెక్కారు లేదా డాక్టర్ సాబ్, హార్ట్ ఎక్స్ సబ్ లేదా డాక్టర్ సాబ్, ప్లీజ్ డాక్టర్ సాబ్,

పాయసం భోక్ష్యం పంచవిధం పయోదతి ఘృతం రంభా ఫలం పానసం సాకన్ యుక్తం జల రుచికరం సుశ్లింత గంధాసల్యో దంతం తంబుల మనసా మయా విరచితం పూజా ఫలం స్వీకురు.

0: పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్ యథాతథం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలౌ నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలైట బడో లెత్ర వైస్ దుర్జనా తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం
1: కాలిన్ చుక్ గాం పాలికా.